శ్రీగరీ శ్రదకాయ చంభవా జుగా సరూ సుమంభవ అవరుష్యామేరీ తుమ్ కరో సిఖివార ఆసిఖ సంగరో దుష్ట జతే అఠవద్ ఉత్పాతా సగల మలేష్ కరో రణకాతా జియా తుమ్ తవ శరణీ పరే తనకే దుష్ట దుగ్ధ హీ మరే పురుఖ జమన పాపరే తిహారే తనకే తుమ్ సంగర సపటారే ਜੋ ਕਲ ਕੋ ਇੱਕ ਭਾਰ ਤੇ ਆਏ ਹੈ ਤਾਂ ਕੇ ਕਾਲ ਨਿਗੜਨਾ ਹੈ ਰਿਛਾ ਹੋਈ ਤਾਂ ਹੀ ਸਭ ਕਾਲਾ